శ్రీ గణేశాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ధేయా సదాసప్రతిమండలమధ్యవర్తి నారాయణ సరసిరా సరసన్నివిష్ట కేయూరవాణమకరకుండలవాంకిరీటి హరి హిరణమయవపూర్ధృత శంఖ చక్ర హరి హిరణమయవపూర్ధృత శంఖ చక్ర బ్రహ్మా మురారీ శ్రీపురంతకారీ భాను శశి భూమి సుతో బుధస్త గురుశ్చ శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు. సూర్య సౌరమతేంద్రశ్చ పదవింశన మంగళం మంగళ సద్బుద్ధిశ్చ బుధో గురుశ్చ గురుతాం శుక్ర సుఖం శంసని రాహుర్బాహుబలం కరోతు సతతం కేతుం కులస్యో నిత్యం నిత్యం ప్రీతికరా భవంతు మమతే సర్వే నుకూలా గ్రహ.